0: ఆయముఖం పాపమిత్తానియోగో భోగానం అపాయముఖం ఆలస్యానియోగో భోగానం అపాయముఖం. జూయే ఆది ఖేల్నా, ప్రమాద స్థానో కా సేవన్ ఐశ్వర్య కే వినాశ కా కారణ హై. బురే మిత్రో కీ సంగతి యే భీ ఐశ్వర్య కే వినాశ కీ హేతు హై, ఔర్ ఆలస్య మే పడే రహనా భీ ఐశ్వర్య కో నష్ట కర్తా హై. సందిట్ఠికా ధన జాని కలహ పవర్ధనో రోగానం ఆయతనం అకిత్తి సంజనని కోపీన నిదంసని పైయాయ దుబ్బలికరణి. మద్యపాన తత్కాల్ ధన కి హాని కర్తా హై, కలహ కో బఢాతా హై, రోగో కా ఘర హై, అప్యస్ కో పేదా కర్తా హై, లజ్జా కో నష్ట కర్తా హై, ఔర్ బుద్ధి కో దుర్బల్ బనాతా హై.
1: बौद्ध ग्रंथ दीर्घ निकाय से पाठ अभी आप सुन रहे थे कार्यक्रम प्रकाश किरण के अंतर्गत. ये आकाशवाणी का मथुरा वृंदावन केंद्र है. प्रस्तुत है श्रीरामचरित मानस गान. आज के प्रसंग को स्वर दिया है मिताली सिंह ने. संगीतकार हैं सतीश भाटिया.